ఏంధా దగ్గర తిరిగిడత కథా ఎంధా జుమకు జుమకు జన జుమకు జన జుమకు జుమకు దింధా దింధ ఆ జుమకు జుమకు దింధా ఇందా

0: దుంటరిగడత కదా
1: గరిజం
0: పరిగడతా
1: పరని
0: పరిగడతాయి
1: తగది మగ గగ పప మద పరి మద పమ రమని దసని రి దగరి మగ